అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి తఆలా వబరకాతుహు. సరిగ్ వినేనా నమాజి కి సెంటు వేరు, సరిగ్ వినేనా నమాజి కి సెంటు వేరు, నను మాసి కి సెంటు వేరు, తకు చి ఖమ్ లు వేరు ngi ñewiglekku. Serigne bi neena nu maasi ci sentu weer wi, nanu maasi ci sentu weer wi, te ku ci xam lu weer nga ñewiglekku. Nu maasi ci sentu weer wi, serigne bi neena nu maasi ci sentu weer wi, te ku ci xam lu weer nga ñewiglekku. Ndigal la ngok.